నాకు తరతారి కల్లౌలా సుంగుతా ముంకి నాకు కంజాతు. అస్సలామాలైకుం, సాయ జమా అబ్దుల్లా. జంగాన్ కమన మన, త్రుస్ డెంగార్ కాన్ రేడియో క్లాసిక్, మంగామిత్ కనంగా.